రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకునే వారుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంఘం, ఆ దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. మరొకసారి చేరువచ్చిన మీ అందరికి కూడా వందనములు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఇగ్నైట్ రేడియో వాక్యాన్ని మీరు ఎక్కడి నుంచి అయితే వింటున్నారో, బహుశా మీరు మీ యొక్క గృహంలో నుంచి వింటుండొచ్చు, అలాగే మీ యొక్క వర్క్ ప్లేస్ లో నుంచి వింటుండొచ్చు, ఉద్యోగం చేస్తూ వింటుండొచ్చు, కారులో వింటుండొచ్చు, అలాగే ఎక్కడ ఫ్రీగా కూర్చొని ఉంటుండొచ్చు. కానీ ఎక్కడ ఉన్నప్పుడు, మీరు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా తండ్రి యొక్క దీవెనలు, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క భద్రత మీకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన సంఘం, ఆ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చర్చించుకుంటే నేర్చుకుపోయే అంశం నా యొక్క జలాంగాన్ని విడిచిపెట్టు. కాబట్టి ఈ యొక్క మాట మనం ఎక్కడ చూస్తాము అంటే నిర్గమకాండం 3 అధ్యాయంలో మనము చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, పాత నిబంధన కాలంలో జరిగి మోషే తండ్రి అయిన దేవుడు మోషే గారి ద్వారా మాట్లాడుతూ ఫరోకి కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు మనము ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క మాటను మనము గమనించుకోవచ్చు. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలాగ అయితే ఇస్రాయేల్ ప్రజల్ని తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు, అలాగే కుమారుడైన మోషే ద్వారా, అలాగే కుమారుడైన క్రీస్తు ద్వారా మన యొక్క పాపములను విమోచించడానికి ఆయన్ని ఈ లోకమునకు పంపి 33.5 సంవత్సరం పాపముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి 3 దినములు లేచి పునరుద్ధరణడయ్యాడు. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డారా, ఈ రోజుల్లో చాలా మంది కూడా వెన్నెన్నో బంధకములతో వాళ్ళు నిండుకొని ఉన్నారు. కొంతమంది భయంతో నిండి ఉన్నారు, కొంతమంది అసూయతో నిండి ఉన్నారు, కొంతమంది త్రాగుబోతనము, అలాగే కొంతమంది వ్యభిచారము, కొంతమంది త్రొంగతనము, కాబట్టి ఇటువంటి పాపములు చిక్కొని ఉన్నారు. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన, ఆనందించాల్సిన విషయం ఏంటంటే, కుమారుడైన క్రీస్తు ద్వారా, ఆయన యొక్క సువార్త ద్వారా మనలను పాపం నుండి ఆయన విమోచించాడు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, ఎలాగైతే ఇశ్రాయేలుని అక్కడి నుంచి విడిపించి ఉన్నాడు, ఎలాగైతే వాళ్ళని ఆ యొక్క ఐగుప్తు జనాంగం నుండి విడిపించుకొని తీసుకొని బయటకు వచ్చి ఉన్నాడు, మనము కూడా ఈ యొక్క పాపములని బంధకం నుంచి విడిపించి దేవుడు మనల్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను ఆయన యొక్క మాట వినడానికి, లేకపోతే ఆయన యొక్క చెప్పిన మాటలు అడుగుచాళ్ళు నడుచడానికి మనము సిద్ధంగా ఉన్నామా లేదా మనము ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ దినం మనం 3 అంశాలలోకి మనం నేర్చుకోవచ్చు. అసలు ఇస్రాయేల్కి ఐగుప్తుకి ఉన్న సంబంధం ఏమిటి మొదటిగా, అలాగే రెండవదిగా తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి ఎలాగో విడిపించాడు అనేది విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అలాగే మూడో విషయం, ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకి రక్షణ ఎలాగో అనుగ్రహించబడింది అనే విషయాన్ని కూడా మనము చూడబోతున్నాం. కాబట్టి ఈ లెసన్, ఈ యొక్క లెసన్ నేర్చుకునే లోపు మనము 3 విషయాలు మనము అర్థం చేసుకోగలుగుతాం. మొదటిది, పాపము అనేది చాలా గొప్ప కీడుగా మనం చూడవచ్చు. అలాగే రెండవది, ప్రభువైన యేసుక్రీస్తు వారి మన యొక్క విమోచకుడు అని మనం గుర్తించగలుగుతాం. అలాగే మూడవది విషయంగా, తండ్రి అయిన దేవుణ్ణి మనము ఆహ్వానించినప్పుడు, మన హృదయంలోకి పిలువబడినప్పుడు,

చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ యొక్క కోళ్ల ఫామ్ లో పడినప్పుడు ఆ యొక్క కోళ్ళన్ని చూసి దాన్ని ఆదరించడం మొదలు పెట్టింది. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క కోళ్ళు ఆ యొక్క గ్రద్దని తన యొక్క జాతిగా ఊహించుకున్నా అలాగే వాటిని ఆహ్వానించిందో, ఆమె ఆ గ్రద్ద కూడా వాళ్ళకి కింద నడవటం కానివ్వండి, ఎలాగైతే కోళ్ళు గింజలు తింటున్నప్పుడు ఎలా తింటున్నా అలాగ తినటం కానివ్వండి, ఇవన్నీ చేయటం మొదలుపెట్టింది. ఇవన్నీ చేస్తూ చేస్తూ కొంచెం పెరగడం మొదలైంది, కొంచెం పెరగడం మొదలైంది. కాబట్టి ఆ యొక్క గ్రద్ద అనేది ఎగరటం నేర్చుకోలేదు, వాళ్ళు ఎలాగైతే కోళ్ళు తింటున్నాయో తిరుగుతున్నాయో అలాగే ఉంది. తర్వాత ఒకనొక దినమున ఇంకొక గ్రద్ద ఆ యొక్క గ్రద్దను చూసి, నువ్వేంటి వీళ్ళతో తిరుగుతున్నావు, నువ్వు వీళ్ళకి సంబంధించిన దానివి కాదు, నువ్వు ఎగరగలవు, పైకి ఎగరగలవు అంటే, ఆ యొక్క గ్రద్ద పిల్ల, లేదు నేను ఎగరలేను, నేను కోడిని అని చెప్పి అలాగే ఉంది. కానీ ఆ యొక్క ఇంకొక గ్రద్ద తన్ని, అలా కాదు నువ్వు ఎగరగలవు, నువ్వు ఈ ఈ ఈ యొక్క కోళ్ళ జాతికి చెందిన దానివి కాదు, మీరు ఎగరగలరు ఎగరగలరు అని ఎంతగానో ఆ యొక్క గ్రద్దని మోటివేట్ చేసి చేసి చేసి మొదటి ఎగిరిచేలాగా చేసింది. మొదట భయపడినప్పటికీ కూడా తర్వాత ఆ యొక్క గాలికి ఎలాగ ఎగరాలు నేర్చుకుని అలా ఎగరటం మొదలుపెట్టింది. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, ఇలాగే చాలా మంది తనకి దేవుడు మనల్ని ఎందుకొరకు తయారు చేశాడో తెలియక మనం ఏం చేస్తున్నామంటే అక్కడే ఉంటున్నాము. మనం ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుణ్ణిలో అలాగే ఉంటున్నాము, దేవుణ్ణిలో అలాగే ఉంటున్నాము, సారీ దేవునికి దూరంగా ఉంటున్నాము. కాబట్టి మనము ఆయనకు సమీపంగా ఉండాలి అంటే మనం ఎలాగ ఉండాలి, దేవుని యొక్క వాక్యంలో మనము ఎలాగ ఎదగాలి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని సృజించడానికి మన యొక్క జీవితానికి ఒక అర్థం ఉంది. కాబట్టి ఆ యొక్క జీవిత అర్థాన్ని మనము తెలుసుకోవాలి. వాక్యపట్టణం చదువుకుందాం. అపోస్తల కార్యములు ఏడో అధ్యాయం 30-36 చదువు. నలభై ఏండ్లు అయిన పిమ్మట సినాయి పర్వతం నందు ఒక పొదలోని అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి ఎగబడి మోషన్ని చూచి ఆ దర్శనములకు ఆశ్చర్యపడి తన్ని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడునని ప్రభువు వాక్కు వినబడను. కనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులో ఉన్న నా ప్రజలు దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుతున్న అతనితో చెప్పను, అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడను, నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదల్లో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకుని వచ్చాను. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, మన వాక్యపట్టం చదివినప్పుడు ఎలాగా తండ్రైన దేవుడు ఐగుప్తు ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి ఎలాగో వాళ్ళు విడిపించారనే విషయం మనం చూడవచ్చు. అలాగే నిర్గమాకాండ 3 అధ్యాయం చూసుకున్నట్లయితే మనము మిగతా విషయాలు కూడా మనము చూసుకోవచ్చు. ప్రియమైన సంఘమాత్మను బిడ్డలారా, ఇంకొక దేవుడు మనలను ఆయన
కాపాడాలని నిశ్చయించుకున్నాను.

0: ఉన్నాడు. కాబట్టి మనము ఆయన కోగిట్లు, ఆయనలో ఉన్న ఎడల దేవుడు మనలను ఎంతగానో ప్రేమించేవాడుగా ఉన్నాడు. మిగతా విషయాలు మనము చూసుకుందాం. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో హీ సీస్, సో దాట్స్ వై గాడ్ సేస్ యునో లెట్ మై పీపుల్ గో. వెన్ గాడ్ స్పీక్స్ త్రూ మోసెస్ టు ఫరో, లెట్ మై పీపుల్ గో, సో యు నౌడేస్ వీఆర్ హిస్ పీపుల్, వీఆర్ హిస్ పీపుల్. You know, here God says that God is not distant. God is not distant at all. He is near to you. He is near to you. And He is seeing you. And He is hearing you. So, my dear brothers, my dear brothers and sisters, let's jump into the lesson. So, first thing, we are going to learn about the great burden of captivity. The great burden of captivity. So Israel had lived in Egypt for hundreds of years. So what began as a place of blessing eventually become a place of suffering, because Pharaoh oppressed the Israel. The king Pharaoh of Egypt has oppressed the Israel. The Israelites multiplied greatly. So instead of celebrating them, Pharaoh feared them. Fear produced cruelty. They became slaves. They built cities. They worked without rest. Their lives become miserable. So my dear brothers, my dear brothers and sisters, so how, you know, this hatred has spreaded, like, you know, that hated in the Egyptians or the in the especially in the Pharaoh has spreaded like anything, and he ordered that baby boys to be killed. Israelites baby boys to be killed. His hatred become so great that he commanded every Hebrew baby boy to be thrown into the Nile River. What a terrible picture of evil. Yet God preserved Moses. When people try to stop God's plan, God always has the final word. So my dear brothers, my dear brothers and sisters, sometimes we imagine that once God begins working, life immediately improves. So when God begins working, life will be immediately improves. But before Israel was delivered, Pharaoh increased their workload. This teaches us that opposition often increases before breakthrough. So, my dear greatest, my dear brothers and sisters, so we need to be very, very careful. So when you think you had, burdens in your life, remember that God is going to bless you. You need to be stay abide by His word. When you are in the word of God, then God is definitely going to bless you. So my dear Ignatius, my dear brothers and sisters, so God is loving us. God is, seeing us with His eyes. So, my dear Ignatius, my dear brothers and sisters, nowadays, sin works exactly like the same way. John chapter 8. Verse 34. Jesus answered them, "Most assuredly, I say to you, whoever commits sin is a slave of sin." Here, my dear Ignatius, my dear brothers and sisters, here Jesus used the phrase translated as truly, truly, or very truly. This is from a doubled use of Aramaic word amen, used at the end of the statement, as many cultures do in prayer even today. It suggests a hope the words will be fulfilled or that they are true. Used at the beginning of the statement, it is a claim to absolute original first-hand knowledge. It is important to realize what Christ is saying here and what he is not saying. Earlier, Jesus claimed to be the one and only source of spiritual truth, and that those who accepted him would be set free from the enslavement of sin. John chapter 7 verse 37 and 38. He who believes in me, as the scriptures he said, out of his heart will flow rivers of living water. So my dear readers, my dear brothers and sisters, so without question, Jesus is pointing out that sin is a mark of following darkness. Sin is a mark of following darkness instead of his light. So sin, by definition, means choosing earthly, worldly things over heavenly things. So we need to remember and we need to self-examine once. Are we choosing over earthly and earthly things over heavenly things? So what Jesus is not saying is that all sin at all times should be interpreted to mean that the sinner has no relationship to Christ. The Greek of this phrase makes this nuance much easier to understand than any English translation. So the exact phrasing used in is pasho point ho hamarian doulos editias. Literally, this means everyone who keeps practicing sin is a slave of sin. In other words, Jesus is now speaking of a habitual, persistent sin. Those who are free in Christ may stumble into darkness, but they do not perpetually walk in it. So, my dear Ignatius, my dear brothers and sisters, so everyone has practiced sin, is a slave to sin. So sin promises happiness. Instead, it produces chains. It promises freedoms. Instead, it produces guilt. It promises pleasure, but instead, it produces death. My dear Ignatius, my dear brothers and sisters, so that's why we see in Romans chapter 6 verse 23. Romans chapter 6 verse 23. For the wages of sin is death, but the gift of God is eternal life in Christ Jesus our Lord. So my dear Ignatius, my dear brothers and sisters, here Paul sums up this section of this letter and the entire gospel in this one famous verse. He compares the two types of lives he has been describing. Those without Christ are slaves to sin. Their work of sinfulness earns a paycheck of death. In other words, they earn eternal death, eternal separation from God. No matter how good a person may think they are, their work can never be good enough. That's why it says in Isaiah chapter 64 verse 6, "But we are all like an unclean thing, and all our righteousness are like filthy rags. We all fade as a leaf, and our iniquities like the wind have taken us." So my dear readers, my dear brothers and sisters, and ultimately they have only themselves to blame for sinning against God. So they have to blame themselves. So there is no
1: దెర్ ఇస్ అనదర్ వే హౌఎవర్ దెర్ ఇస్ అనదర్ వే హౌఎవర్ Paul has described the possibility that we can become servants of righteousness by trusting in Christ. This is not something we can do on our own. So that's why if you see Romans chapter 3 verse 23, for all have sinned and fall short of glory of God. So that all have sinned and fall short of glory, God's glory. So no eternal life can only be given. It cannot be earned by human beings. So that's why, you know, if you see Ephesians chapter 2 verse 18. For by grace you have been saved through faith, and that not of yourselves. It is the gift of God, not of the works, lest anyone should boast. So my dear readers, my dear brothers and sisters. So Paul describes eternal life as God's free gift in Christ Jesus our Lord. When we trust in Christ, God gives us credit for Christ's perfect, sinless life and accepts the payment of Christ's death for our sin. The result, eternal life with Him, sharing in His glory, is given to us as a gift. Paul seems to be asking, which life do you want? Which life do you want? So my dear Ignatius, my dear brothers and sisters, we need to remember that Satan always advertises pleasure. Satan always advertises pleasure. He never advertises the consequences. He never advertises the consequences. So my dear Ignatius, my dear brothers and sisters, God is with us and he is talking to us when we are doing wrong. The Holy Spirit is guiding us. Holy Spirit is guiding us. So my dear readers, my dear brothers and sisters, we need to be self-examined. Imagine someone who begins gambling just for fun. Soon they lose money. Then peace, then trust, then relationships. What began as entertainment becomes slavery. This is exactly how sin works. Only Jesus can break those chains. So my dear Ignatius, my dear brothers and sisters, so God is loving us. So who can deliver us from the sin? Who can deliver us from the sin? So God has power to deliver. See, if you see, God did not ignore Israel's suffering. He acted. Immediately he acted. So when he saw the Israel people are suffering and Israel people are, when they are praying for God for help, he acted. We can see the 10 plagues. God displayed his authority through 10 mighty plagues. Each plague demonstrated that the gods of Egypt were powerless before the true God. The gods of Egypt were powerless before the true God. Water became blood. My dear Ignatius, water became blood. Darkness covered the land. Locusts destroyed the crops. And the firstborn died. No king could stop God. Remember, our God is the Almighty God, and He has all the power. So my dear Ignatius, my dear brothers and sisters, we need to be self-examined once. When Israel reached the Red Sea, they seemed trapped. So they were stumbled and they were astonished and They thought they were trapped backside. The Egyptians are coming with their armies. Mountains surrounded them. The sea stood before them. Pharaoh's army chased them. Humanly speaking, there was no escape. There was no escape. But, God made a way where there seemed to be no way. Amen. Amen. So, my dear Ignatius, my dear brothers and sisters, the sea opened. Israel walked on dry ground. The Egyptians' army was destroyed. God's people were free. So, my dear Ignatius, my dear brothers and sisters, so here we need to understand the miracle points us to the Jesus. Just as Israel passed from slavery into freedom, believers pass from sin into new life through Christ. Paul compares Israel's crossings of the sea to baptism. 1 Corinthians chapter 10 verse 2. Let's read 1 and 2. Moreover, brethren, I do not want you to be unaware that all our fathers were under the cloud, all passed through the sea, all were baptized into Moses in the cloud and in the sea. So here, Paul is showing similarities between the Israelites during their time in the wilderness and the Christians in Corinth. By extension, these comparisons are valid for Christians everywhere. He has written that all the Israelites were guided by the Lord in the pillar of cloud and all passed through the water and the Red Sea. Exodus chapter 13 verse 21, if you see in the Old Testament, and the Lord went before them by day in a pillar of cloud to lead the way, and by night in a pillar of fire by the light, by give them light, so as to go by day and night. So, my dear Ignatius, my dear brothers and sisters, the verse says those Israelites were baptized into Moses. Through this experience, it is unclear exactly what this means. So, my dear Ignatius, my dear brothers and sisters, water is involved in the sense that they are passed through or were saved from the water of the Red Sea. So baptism, of course, involves water. It is also meant to identify that the one being baptized with their proclaimed faith, in some way, these experiences connected them to their leaders. Moses, through whom God communicated with Israel. So Paul is making the connection to the Christian experience of Corinthians who were baptized into Christ, through whom God revealed himself and saved them. So, my dear Ignatius, my dear brothers and sisters, when we belong to Christ, our old master loses his authority over us. Our old master loses his authorities. So, my dear Ignatius, my dear brothers and sisters, finally, I would like to say something and a few things and I would like to conclude. So, the greatest deliverance is through the cross. So the Exodus was an amazing miracle, but an even greater miracle happened at Calvary. Jesus took our punishment upon himself. So Romans 5 tells us Christ died for sinners. We deserved judgment. Jesus received it in our place. We need to remember that Jesus paid the debt. Imagine owing millions of dollars. You have no way to repay it. Then someone walks in and pays every penny. Your debt is completely canceled. This is what Jesus did. Our debt could never be paid by good works. Only the blood of Christ could pay it. So my dear Ignatius, my dear brothers and sisters, that's why 1 John chapter 2 verse 2 tells us, Jesus is the sacrifice of our sin. The cross is where justice and mercy meet. Because Jesus died, we can live. Because Jesus rose, we have hope. So my dear Ignatius, my dear brothers and sisters, so we as a Christians and we as a brothers and sisters in Christ, what we need to do? How should we respond? How should we respond? Here, God provides salvation. God provides the salvation. But every person must respond. Every person must respond. Believe. Believe Jesus is the Son of God. Believe He died. Believe He rose again. Faith and trust in Christ completely. And repent. Repentance means changing direction. We turn away from sin. We turn towards God. And confess Christ. We openly acknowledge Jesus as the Lord. Our faith should never remain hidden. Be baptized. The New Testament teaches baptism as the obedient response of faith. It symbolizes dying to sin and rising to new life in Christ. Just as Israel passed through the sea, believers publicly identify with Jesus through baptism. So continue walking with Christ. So freedom is not merely escaping sin. It is living every day under the lordship of Jesus. So my dear Ignatius, my dear brothers and sisters, finally I would like to say and conclude, God sees your struggles. God sees your struggles. Perhaps you feel forgotten. God sees you just as He saw Israel. He knows your tears. He hears your prayers. He hears your prayers. And no bondage is too strong for God. Whether it is addiction, fear, anger, resentment, or discouragement, God's power is greater. God's power is greater. My dear brother and my dear sisters, trust God's time. Israel waited many years. God's delay was not God's denial. He worked at the perfect time. Don't return to Egypt. After leaving Egypt, Israel often wanted to go back. Christians must never turn to the old life of sin. Freedom is too precious. Help others to find freedom. These are the people around us who are still in spiritual bondage. Share the hope of Christ with them. Invite them to know the Savior who sets people free. So, my dear Ignatius, my dear brothers and sisters, finally, I would like to say, the story of Moses is not simply ancient story. It points us to Jesus Christ. Israel was enslaved. God delivered them. Humanity is enslaved by sin. Jesus delivered us all, delivers us all who come to Him. So God still says today, let my people go. He desires every person to experience forgiveness, peace, hope, and eternal life. If you have never trusted Jesus, today is the day. If you are already a believer, walk in the freedom Christ has given you. So that's why Galatians chapter 5 verse 1 reminds us, it is for freedom that Christ has set us free. Let us never return to the chains from He has rescued us. May God bless you richly as you walk daily in His freedom. So thank you so much, my dear Ignatius, and thank you so much for joining us on Ignite Radio broadcast. So until next time, keep your faith strong, keep your hope alive, and keep your heart on fire for Jesus Christ. Amen. మరొకసారి చెరవచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, మనము
0: దేవుని యొక్క వాక్యాన్ని మనం పాతిన మందన యొక్క హిస్టరీని మనం చూసుకున్నప్పుడు హిస్టరీ మనకి ఎందుకు అవసరం అవుతుంది అంటే దాని నుంచి మనం ఎటువంటి తప్పులు చేయకుండా మన యొక్క జీవితంలో మనము ముందుకు ఎలాగో వెళ్ళాలి అనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుడు ఎలాగైతే ఆ యొక్క ఇస్రాయేలీయుల్ని ఐగుప్తు బందీల నుంచి ఎలాగైతే విడిపించాడో అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. 400 ఏళ్ళు వాళ్ళు బానిసలుగా ఉన్నారు, ఇస్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు. కానీ అక్కడ మనం చూసుకున్నట్లయితే ఫరో అప్పటిదాకా కొంచెం మొదటగా ఆ యొక్క ప్రదేశం వాళ్ళకి భాగమే ఉంది, కానీ ఎప్పుడైతే ఫరో రాజు వచ్చి ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళు ఎలాగా అయిపోయిందంటే వాళ్ళకి జీవితం స్తంభించిపోయింది. అక్కడ ఫరో రాజు ఇస్రాయేల్ జనాంగాలని అణగదొరకడం మొదలుపెట్టాడు, వాళ్ళు భయపెట్టేయటం మొదలుపెట్టాడు. వాళ్ళు ఎలాగంటే ఆయనలో ఉన్న క్రూరత్వాన్ని బయటకు తీసి వాళ్ళని బానిసల కంటే హీనంగా ఇస్రాయేల్ ప్రజలను చూశారు. వాళ్ళ చేత రేయిం బగులు పనిచేయించారు, అలాగే పట్టణాలు నిర్మించుకున్నారు. సో వాళ్ళకి రెస్ట్ అనేది, వాళ్ళకి విశ్రాంతి అనేది లేకుండా వాళ్ళ చేత పనిచేయించుకున్నాడు. వాళ్ళ యొక్క జీవితాన్ని అగమ్య గోచరంగా మార్చాడు. ఫరోకి ఈ ఆ యొక్క ఇస్రాయేల్ పట్ల ఆ యొక్క ద్వేషం ఎంతగా పెరిగిపోయింది అంటే, ఎవరైనా మగ శిశువు జన్మిస్తే ఆ శిశువుని చంపేయండి అని ఆజ్ఞాపించే అంతగా ఆయన యొక్క ద్వేషం ఇస్రాయేల్ ప్రజల మీద, ఇస్రాయేల్ జనాంగం మీద పెరిగిపోయింది. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, కాబట్టి మనల్ని కూడా, క్రైస్తవులమైన మనల్ని కూడా చాలా మంది ఎంతగానో ద్వేషిస్తూ ఉంటారు. మనల్ని కూడా చాలా మంది మనల్ని అణగదొరకటానికి, మన యొక్క జీవితాలని అబాసుపాలు చేయటానికే ఉంటారు. కానీ మనము ఎలాగైతే ఐగుప్తులు అన్ని 100 సంవత్సరాలు విశ్వాసంతో దేవుని వైపు చూసి దేవుని వైపు నమ్మకం ఉంచారో మనము కూడా అలాగే ఉండాలి, మనము కూడా అలాగే ఉండాలి. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన యొక్క ద్వేషానికి మనం చూసాం కదా, ఆ మగ శిశువు ఎవరైనా ఆ హిబ్రిల్లో ఎవరికైనా మగ శిశువు జన్మించాడంటే వాళ్ళని తీసుకెళ్లి నైల్ నదిలో పడేయటం జరుగుతుంది. కాబట్టి ఇది మనం చూసుకున్నట్లయితే ఫరో గారి యొక్క పైశాచిక ఆనందానికి, అతనిలో ఉన్న ఆ యొక్క దుర్మార్గతకి మనము చూడవచ్చు. కానీ అటువంటి స్థితిలో కూడా తండ్రి అయిన దేవుడు మోషే గారిని కాపాడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలాగైతే ఈ యొక్క ప్రజలు దేవుని బిడ్డల పట్ల ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు వేరొక ద్వారాన్ని, వేరొక మార్గాన్ని తెరుస్తాడు. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, కాబట్టి కొన్ని కొన్ని సార్లు వాళ్ళకి స్వతంత్రం, ఆ యొక్క ఐగుప్తుల నుంచి వచ్చే స్వతంత్రంకి ముందు ఎలాగ ఉన్నారంటే, అంత బానిసత్వం, అంత ఫరో కింద అణిగి మణిగి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కానీ వాళ్ళకి కూడా ఈ యొక్క స్వతంత్రం, ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల అయితే దొరికింది. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజుల్లో మనం కూడా యోహాన్ సువార్త 8:34 అన్నట్టు ఈ లోకం వైపు చూసిన వారు అందరూ కూడా పాపానికి దాసులే. కాబట్టి పాపానికి మనము కూడా దూరంగా ఉండాలి. పాపంలో మనము ఉండకుండా దేవుళ్ళు కనుక మనం ఉండినట్టయితే దేవుడు మనల్ని కాపాడటానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఉదాహరణకు చూసుకున్నట్లయితే కొంతమంది గ్యాంబ్లింగ్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు. మొదటిగా ఇది సరదా కోసం ఆడదామని దిగుతారు, కానీ ఆఖరికి ఏమవుతుందంటే వాళ్ళు జీవితాన్ని, వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క మనీని వాళ్ళు లాస్ట్ అవడం తప్పితే వాళ్ళు ఏమీ సంపాదించుకోలేరు. కాబట్టి మనకు కూడా ఇక్కడ మనం కూడా పాపము అనేది ఆనందాన్ని, సంతోషాన్ని, తాత్కాలికమైన ఆనందాన్ని, సంతోషాన్ని చూపిస్తుంది, కానీ అది నిత్య నరకాగ్నిలోకి ప్రవేశిస్తుంది అనే విషయాన్ని మనము మర్చిపోతాం. కాబట్టి రెండో విషయం ఏంటంటే, మనము ఈ యొక్క పాపం నుంచి విడుదల ఎలాగ పొందగలము అంటే, ఎలాగైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందారో, తండ్రి అయిన దేవుడు తాను ఆయన యొక్క అధికారం చొప్పున, ఆయన యొక్క సామర్థ్యం చొప్పున మాత్రమే మనము బయటికి వెళ్ళగలం. చూడవచ్చు, 10 తెగుళ్ళు మనము, 10 తెగుళ్ళ ద్వారా దేవుడు తన యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఫరోకి చూపించాడు. వాళ్ళు నా ప్రజలు, నా యొక్క కుమారులు, కుమార్తెలు, వాళ్ళు నేను విడిపించుకుంటాను అని చెప్పి ఆ యొక్క పది తెగుళ్ళు రప్పించారు. అంతటితో వాళ్ళు ఊరుకోలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటే ముందు కూడా వాళ్ళు వెనకాలి వెంబడిపడి వాళ్ళు చంపేద్దామని ఐగుప్తులు అనుకుంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టూ కొండలు, పర్వతములు, ఈ మధ్యలో సముద్రం, ఇక్కడ దాటడానికి ఏం లేదు. అయ్యో దొరికిపోయామను వాళ్ళు, దొరికిపోయాము, వాళ్ళు చంపేస్తారు, అక్కడ హోప్ లేదు. వెళ్ళడానికి బయటకు తప్పించుకునే దానికి మార్గమే లేదు. కానీ మనుషులకి అసాధ్యమైనది దేవునికి సాధ్యం, దేవునికి సుసాధ్యం. ఆ విషయాన్ని మనము నమ్మాలి. వెంటనే ఏమయ్యాయి, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలి ఆరిన నేల మీద వాళ్ళు నడిచారు, ఆరిన నేల మీద నడిచారు. తర్వాత వెనకాలే వాళ్ళు వెనకాల ఈ యొక్క ఐగుప్తు సైన్యము వెంబడించగా వాళ్ళు చనిపోయారు. కాబట్టి ప్రియమైన సంఘం, దేవుని బిడ్డలారా, మనము కూడా దేవునిలో నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఎలాగైతే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ నమ్ముతామో, అప్పుడే దేవుడు మనలను కాపాడువాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము దేవుడు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను దీవించుగాక. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఇగ్నేటస్ ఫర్ యువర్ వండర్ఫుల్ కామెంట్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్ట్స్, అండ్ వి రియల్లీ అప్రిషియేట్ ఆల్ యువర్ లవ్, అండ్ వి రియల్లీ అప్రిషియేట్ ఆల్ యువర్ కామెంట్స్. మే గాడ్ బ్లెస్ యూ. అంటిల్ సీ యూ నెక్స్ట్ వీక్, ఆమేన్.